తీల గ్రామ బి బాజి తని తని నిధని దద పప్ప మగ మధ గమ మగరి ధర కృత ధర కృత ధర కృత ధరణ ధరణ ధరత